0: Center, 95.5. North, South, 95.6. East, West, 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 MHz. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
4: ఉదయపు వేళ సరిగ్గా 8 గంటలైంది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం. నేటి ప్రసారంలో, ఇవాళ ప్రసారంలో నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే నేటి సంగీత యాత్రలో మీరందరూ మా తోడుగా ఉంటారని చివరి పాట దాకా ఆశిస్తున్నాం. ఇంకా ఇవాళ మీరు ఫుల్ వైబ్స్, మంచి వైబ్స్తో కూడి ఉన్నారని ఆశిస్తున్నాం. నీటి కార్యక్రమాన్ని మొడలు పెట్టున్నాం భక్తిదాయక వాతావరణంతో.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, మీరు ఇప్పుడు ప్రే చూన్ చేస్తున్నారా అయితే గుర్తుంచుకోండి, మీరు ఇసరైన ఛానల్ ఎన్నుకున్నారు. ఆన్ 94.5 నుంచి 98.2 మెగాహెర్ట్జ్ పైన శుభోదయం మరీషస్.

హే సంగీత రసికులారా, ఉదయపు వేళ వారం యొక్క మధ్య రోజున చేరి ఉన్నామైతే నేను అనుకుంటున్నాను కొంచెం ఆలస్యంగా కనబడవచ్చు, కానీ ఇంకా 2 రోజులున్నాయి ఈ వర్కింగ్ డేస్ని పూర్తి చేయడానికి. సో గియర్ అప్ ద కరేజ్ ఇంకొకసారి. గుడ్ మార్నింగ్.

అవునండి, సంగీత రసికులారా, ఈ సమయంలో మీరు ఆఫీస్కి వెళ్తున్నారైతే లేదా బడికి వెళ్తున్నారైతే, బుక్ వాష్ టు ఆల్ ఆఫ్ యూ అదే, ఇంకా ఎవరెవరు ఇంట్లో ఉన్నారు, ఒక మంచి అల్పాహారాన్ని ఆనందిస్తున్నారైతే, సురుచి మన సమస్త ఎంబీసీసీ బండి తరఫున

అవునండి, సంగీత రసికులారా, ఈ కార్యక్రమాన్ని యొక్క శుభాంతం దాకా మీరు మాతోడుగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇంకా కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం ఇంకో సినీ పాటలతో. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. అవున అది 4.95.6 8.2 మెగాహెర్ట్స్ పైన మీ ఉదయపు వేళాన్ని ఇంకా స్పైస్ అప్ చేయడానికి.

అవునండి సంగీత రసికులారా, కొనసాగిస్తున్న నేటి కార్యక్రమం. మీరు తెలిసినట్టుగానే జీవితం అంత సులభం కాదు. ఉద్యోగం అంటూ ఉదయనే లేచి వాళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేను, కంటి నిండా నిద్రపోలేదు ఇంటి నేతాడు, అందరి బంటి స్తంభాల మోసున్న నాన్న ఎప్పుడే ఒంటరి వాడే.

0: అవునండి, సంగీత రసికులారా, నేటి కార్యక్రమంలో మనం ప్రసారం చేస్తున్న పాటలను మీరు బాగానే ఆనందిస్తున్నారని అనుకుంటూ నేటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: హల్వా
1: yes
0: నా ఫేవరెట్
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా
1: చెప్పనేలేదు
0: నువ్వు చేయనేలేదు అందుకనే చెప్పనేలేదు జూలియట్
1: టాటూ
0: రిటర్న్ గిఫ్ట్

0: జీవితం చివరి జీవితాన్ని గడిపించేసావు కదా జూలియట్.
1: అవునండి, సంగీత రసికులారా, ఇవాళ ఎవరెవరు తమ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

హే బ్యూటిఫుల్ శ్రోతలరా, మనం శుభ అడుగు వేస్తున్నాము. ఈ చలికాలంలోనే అయితే సీజనల్ చేంజెస్ ఉంటూ ఉంటుంది, కానీ జాగ్రత్త ఉండాలి. మీ విటమిన్ సిని బాగానే గ్రాప్ చేసుకోండి. యూ విల్ నీడ్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్.

అసలు శ్రోతలారా, సమయం, నమ్మకం, గౌరవం ఇవి ఒక రకం పక్షులు. ఎరిగిపోతే మళ్ళీ అదే చెట్టు మీదికి ఎప్పటికీ తిరిగి రావు. అయితే జాగ్రత్త ఉండండి మీ సమయంతో, మీ నమ్మకంతో, మీ గౌరవంతో.

అవునండి శ్రోతలారా, రోజు జీవితంలో బాధలు ఉంటూ ఉంటాయి. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏది లేదు. నీ ఒక్కటికే బాధలు ఉన్నట్లు తీగ బాధపడకు, చాలామంది అందులోనే ఉంది.

అవునండి, సంగీత రసికులార ఈ నాటి కార్యక్రమంలో మనం ప్రసారం చేసిన పాటలను మీరు బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తూ ఇంతటితో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి, శుభ దినం.